0: అదే శివాజీ బాబా, అక్బర్ బాషా బాబా, మహాత్మా గాంధీ బాబా, చాచా నెహ్రూ బాబా, బాబా అంబేద్కర్ బాబా, మదర్ టెరిసా బాబా.
1: We're taking it up and we're taking it down. This is the Indian sound. Together so strong in God we trust. Yeah, you cannot beat us.
0: తాజ్ మహల్ బాబా, చార్ మినార్ బాబా, ఆమ్ కా అచార్ బాబా, యహాన్ కా ప్యార్ బాబా, ఐశ్వర్య రాయ్ బాబా, సుష్మితా సేన్ బాబా, ఆల్ ఇండియా రేడియో బాబా, డిడి మెట్రో బాబా, దూరదర్శన్ బాబా.